0: చేయడు లేసిగు సులాస్టు బెంచ్ ముందు మోహం
1: టిఫిన్ బాక్సెస్ సర్ది చూడు ఐన్ చేయి యూనిఫామ్
0: మెస్ క్లాస్ నీల్ డౌన్ బెంచ్ మీద ఎక్కి చూడు
1: లేట్ నైట్ పాలిష్ చేయి కుళ్ళు సాక్స్ వాష్ చేయి
0: డైలీ లేట్ గెట్ అవుట్
1: నైట్ డౌన్ వికెట్
0: హోంవర్క్ ఎస్కేప్
1: డైలీ ఇదే టార్చర్ అండి
0: చిలికి బిచిలికి
1: బింబిలికి బిలాబీ.

చిన్న చిన్న పిల్లలారా, మన ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం విశేషంగా మీకోసం. అయితే హ్యాపీ హాలిడేస్ చెప్తూ ఈ శనివారం నాడు ఎంతో ఆనందంగా గడుపుతున్నారని అనే నమ్మకంతో మన కార్యక్రమం కొనసాగిస్తూ ఉంటున్నాం.

0: పెద్ద డ్రామా. దీని భోగ తందామా? ఇది పేరెంట్స్ కి పరీక్ష, ఇది బ్రదర్ కి శిక్ష. దీనికి యాంటీబయాటిక్ లేదా? దీనికి నీరసం రాదా? దీంతో మాట్లాడను, దీంతో ఆట్లాడను. ఇదో సైతాన్, ఇదో తూఫాన్,
1: ఇదో నా బంగారు పాప.

వడి సెలవులు రావడానికి మీరు వేచి ఉంటారు. అయితే ఈ సెలవులు బాగా గడుపుతారని అనే నమ్మకంతో మంచిగా గడపండి, శ్రద్ధగా చదవండి. ఎవరెవరో తమ పరీక్షలు ఉంటారని ఈ సంవత్సరం, అయితే మంచిగా శ్రద్ధగా చదవండి, మంచిగా మీ సెలవులు గడపండి. బాలానందమని తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ మీకోసం, మీ ఆనందం కోసం కొనసాగిస్తూ మీ అజయ్ వందన ఈ 45 నిమిషాలు మీకు.

బడి సెలవులు పిల్లల జీవితంలో ఆనందాన్ని నింపే మధురమైన రోజులు కదా. అలాగే విశ్రాంతితో పాటు కొత్త విషయాలు నేర్చుకునే మంచి అవకాశం. ఇదే బడి సెలవులు అనే అర్థం కదా.

పుస్తకాలతో పాటు ఆటలు ప్రయాణాలు అంటే మీ హాబీస్ అనేది కాలం గడుపుతూ ఉంటారు. అయితే ఈ సమయం కేటాయించాలి. సెలవుల సద్వినియోగం చేసుకుంటే జ్ఞానం అనుభవం రెండూ పెరుగుతాయి. అలాగే బడి సెలవులు ముగిస్తే నాటికి కొత్త ఉత్సాహంతో పాఠశాలకు తిరిగి వెళ్ళాలి కదా. అయితే మంచిగా మీ సెలవులు గడపండి పిల్లలారా. కొనసాగిస్తూ మన బాలానందం అనే తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ.

పిల్లలారా, ఈ మధ్యాహ్నపు వేళ మీరు ఏం చేస్తున్నారు? ట్యూషన్కి వెళ్తున్నారు, ఇంకా ఇంట్లో ఉంటున్నారు, ట్యూషన్ నుంచి వచ్చి ఉన్నారు, భోజనం చేస్తున్నారు, ఇంకా ఎన్నో పనులు ఉన్నాయి చేయడానికి. సెలవులు అంటే చదవాలి, ఆటలు ఆడాలి, విశ్రాంతి తీసుకోవాలి, టీవీ చూడాలి, ఇంకా మంచి మంచిగా సమయం గడపాలి కదా.

0: శ్రోతలారా, ఇంకా పిల్లలారా, విశేషంగా మన బాలానందమనే తెలుగు కార్యక్రమం ఈ మధ్యాహ్నపు వేళ మీకోసం, మీ ఆనందం కోసం విశేషంగా సెలవు రోజుల్లో మీరు ఇలా గడుపుతారు అంటే పథకం వేస్తున్నారు, నిశ్చయించుకుంటున్నారు. ఈ సెలవు రోజులు ఇలా గడపాలి, బడి సెలవుల్లో ప్రతిరోజు ఒక కొత్త సాహసం వస్తుంది కదా. సెలవులు మనసుకు విశ్రాంతి, జ్ఞాపకాలు, ఇది సంపద. ఆటల్లో ఆనందం, ప్రయాణాల్లో అనుభవం, ఇంకా సెలవుల్లో సంతోషం. బడి గంతలు ఆగినా నేర్చుకోవడం ఎప్పుడూ ఆగకూడదు. అయితే సెలవులు పిల్లలు కళలకు రంగులు అద్దే రోజులు. సెలవుల్లో నవ్వులు ఎక్కువగా, ఒత్తిడి తక్కువ. సెలవుల ప్రతిక్షణం జీవితాంతం గడిపితే జ్ఞాపకం వస్తుంది. అయితే శ్రోతలరా, పిల్లలరా, ఈ మధ్యాహ్నపు వేళ కార్యక్రమం యొక్క అంతం సమీపిస్తూ వందన మిదకర సెలవు తీసుకుని నమస్కారం.
1: ముందు నేను పాడతాను ఈ పాట మీకోసం. మా అమ్మ కోసం రాసిన పాట.

0: చాలా బాగా పాడావు అది. ఈ పాట మీ అమ్మకు నచ్చిందా?
1: నచ్చిందమ్మా,
0: చాలా బాగా నచ్చింది.
2: నన్ను నీ

స్వరాల వేదిక మన దైనందిన సాయంత్రపు తెలుగు కార్యక్రమం స్వరాల వేదిక శ్రోతలకు మా హృదయపూర్వక నమస్కారాలు. ఈ శనివారం రాత్రి సమయాన స్వరాల వేదిక కార్యక్రమానికి మీకు స్వాగతం. చెప్తున్నది మీ చెల్లమ్మ గిరిశాలిని. ఈరోజు జులై మాసానికి 18వ తారీఖు, మీరు కుశలంగా ఉన్నారని కోరుకుంటున్నాం. నేటి స్వరాల వేదికను మొదలు పెడుతున్నాం ఒక ఇంపైన సినీ పాటలతో. వింటూ ఉండండి.

లేదా రకరకాల చోటానికి వెళ్ళి వచ్చి అలసిపోయారని అనుకుంటున్నాం. ఇప్పుడు కాసేపు మమ్మల్ని వింటూ సెద తీర్చుకుంటున్నారైతే మీ శ్రవణానందం కోసం సన్నాయి పాటలు ప్రసారం చేస్తూ ఉంటాం. అయితే మమ్మల్ని వింటూ ఉండండి.

వివాహమనేది పరిపూర్ణమైన వ్యక్తిని కనుకోగడం కాదు, ఒకరినొకరు పరిపూర్ణంగా ప్రేమించడం. పెళ్లి సీజన్లో ఉన్నాం కాబట్టి రాబోయే ప్రేమభరితమైన పాట వరుడు ఇంకా వధువులకు అంకితమిస్తున్నాం.

0: అర్ధరాత్రి అమ్మాయితో అబ్బాయి కలి కాలం.
1: ఓ ఏ కాలం
0: మరే,
1: ఇంకా నయం దూరంగా ఉన్నారు కాబట్టి సరిపోయింది. ముట్టుకుంటే
0: ప్రపంచం ఆగిపోదు.
2: ఓయ్ ఆగవయ్యా, ముట్టుకున్నాను. మీ ప్రపంచం ఏమైనా ఆగిపోయిందా?
1: అక్కడ అడగండి
2: రామ్ గారు. రామ్ గారు, మీ ప్రపంచం ఆగిపోయిందా? లేదంట, మీరు వెళ్ళొచ్చు.
0: ఆగిపోలేదంట పద
2: పదండి రామ్ గారు.

ప్రేమ అనేది మాటల్లో చెప్పేది కాదు, జీవితాంతం చేతులు విడవకుండా కలిసి నడవడమే.

సంతోషం అంటే ఆనందం. జీవితంలో ఆనందం అనేది డబ్బు సంపాదించడంలో ఉండదు, మనస్సుకు ఇష్టమైన పని చేయడంలోనే ఉంటుంది, ఇష్టమైన జనులతోనే ఉండడంలో ఉంటుంది. అయితే మీ ఇష్టమైన వాళ్ళతో మంచి సమయం గడపడం మీ కర్తవ్యం కదా. శ్రోతలారా, నేటికి మన కార్యక్రమం పూర్తి అవుతున్నది. మీరు మమ్మల్ని విని ఆనందించారని ఆశిస్తున్నాం. ఇక మీ చెలిగిరి శాలినికి సెలవు ఇవ్వండి. ధన్యవాదాలు, నమస్కారాలు, శుభరాత్రి.